తవ సుప్రభాతం. తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీభూవినాయక దయాది గుణామృతాబ్ధే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే శ్రీమన్ననంత గరుడా

సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుజాంబుర్హ కు

భవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియస్సరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభా.

చలపతే తవ సుప్రభాతం. లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీనివాస నిరవద్య గుణ

శతకోటి వృతస్మర కోటి సమాద్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ.

చర రాజ తమో మిగిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం నక

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాణ శేషాం విహితాంధరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల

పద్మాలంకృత పాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్బిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభ కరౌ సమశ

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణో పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పాథాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ

వెంకటేశాయ మంగళం శ్రద్భూషాంబరహేతీనాం సుషమావతమూర్తయే సర్వార్థిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ